0: आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభావనామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, త్రయోదశి, సెప్టెంబర్ నెల 24వ తేదీ, ఈరోజు గురువారం.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కే చావదే సుమతి. భావము, నేను చాలా బలవంతుడిని, నాకేమి భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా? శ్రోతలు, మీరు ఇంతవరకు సుమతి శతకం నుండి పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి కమూర్త రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం

0: 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు ఉదయం 6:15 బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి చంగా రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి తరువాతి రోజు అనగా 26/9/2006 ఉదయం 5:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: Thank you.

0: एच आई वी एड्स से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ప్రపంచ సముద్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వినండి. ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి గురువారం నాడు జరుపుకుంటారు. నౌకా రవాణా భద్రత, సముద్ర భద్రత మరియు సముద్ర పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ విధానం నుండి ఆచరణ వరకు సముద్రయాన శ్రేష్టతకు శక్తినివ్వడం. దీని లక్ష్యం సాంకేతిక సమయం మరియు శిక్షణ ద్వారా అంతర్జాతీయ నియమ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయబడేలా, పర్యవేక్షించబడేలా మరియు రోజువారీ సముద్ర కార్యకలాపాలలో వాస్తవ ప్రపంచ మెరుగుదలగా మారేలా చూడడం. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ కన్వెన్షన్ అమలులోకి వచ్చిన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1978లో దీనిని మొదటిసారిగా స్థాపించి జరుపుకున్నారు. 2026 అక్టోబర్ 26-27 తేదీలలో దక్షిణ కొరియాలోని నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ నౌకా రవాణా ప్రపంచ వాణిజ్యాలలో 80% పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మరియు సమాజాలకు చేరవేస్తుంది. చాలా వస్తువులకు నౌకా రవాణా అనేది అత్యంత సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ రవాణా పద్ధతి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువులను రవాణా చేయడానికి నమ్మకమైన తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని అందిస్తుంది, వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది మరియు దేశాలు ప్రజల మధ్య శ్రేయస్సును సృష్టించడంలో సహాయపడుతుంది. ప్రపంచ సురక్షితమైన భద్రత మరియు సమర్థవంతమైన అంతర్జాతీయ

0: నౌకా రవాణా పరిశ్రమపై ఆధారపడి ఉంది. ఇది భవిష్యత్తులో సుస్థిరమైన పద్ధతిలో స్థిరమైన హరిత ఆర్థిక వృద్ధిని సాధించే ఏ కార్యక్రమానికైనా ఒక ముఖ్యమైన భాగం. సుస్థిర నౌకాయానం మరియు సుస్థిర సముద్ర అభివృద్ధిని ప్రోత్సహించడం ఐఎంఓ యొక్క ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి. శక్తి సామర్థ్యం, నూతన సాంకేతికత మరియు ఆవిష్కరణలు, సముద్ర విద్య మరియు శిక్షణ, సముద్ర భద్రత, సముద్ర ట్రాఫిక్ నిర్వహణ మరియు సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి అన్నీ ప్రపంచ ప్రమాణాల అభివృద్ధి మరియు అమలుపై ఆధారపడి ఉంటాయి. పచ్చని మరియు సుస్థిరమైన ప్రపంచ సముద్ర రవాణా వ్యవస్థకు అవసరమైన సంస్థాగత చట్టాన్ని అందించాలనే ఐఎంఓ యొక్క నిబద్ధతకు ఈ ప్రమాణాలు ఆధారం. శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రపంచ సముద్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 500,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 30 సెప్టెంబర్ 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారతదేశ వేదిక. మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా సింహరాశి చిత్రం నుంచి తెలుసా నేస్తమా అనే పాటకు హరిహరన్ సుజాత గారు గాత్రం అందించారు. సంగీతం SA రాజ్కుమార్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా బొమ్మరిల్లు చిత్రం నుంచి కన్నులు తెరిచి కలగన్నామని అనే పాటకు సాగర్ మరియు సుమంగళి గారు గాత్రం అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుకున పెన్నిది, మధురమైన మన తెలుగు తల్లి సన్నది. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12:00 కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.